0: గారె గారె
1: గారె గారె
0: గారె గారె
1: సూర్య బదల
0: గారె గారె
1: అమ్మక పట్ల
0: గారె గారె
1: సూర్య కి తరజీ ఇన్నాయా ఏదో